సర్వే విషమస్థితేనో తస్మై నమః శ్రీరవినందనాయో తిలైర్యవైర్ మాషగుడాన్నదానైః లోహేన నీరాంబరదానతో వా ప్రీణాతి మంత్రైర్ నిజవాసరేజో తస్మై నమః శ్రీరవినందనాయో ప్రయాగకూలే యమునాతటేచో